దృష్టిగతం విషం అన్యదృష్టి విషం చైవనదేయం సంక్రమే ధ్రువం సంగ్రామే ధారయత్యంగే ఉత్పాతశమని స్వయం సౌభాగ్యం జాయతే తస్య పరమం నాత్ర సంశయః కుతే సద్యో జయస్తస్య విఘ్నం తస్య న జాయతే కిమత్ర బహునోక్తేన సర్వ సౌభాగ్య సంపదః లభతే నాత్ర సందేహో నాన్యథా నదితం భవేత్ గృహితో యది వా యత్నం బాలానాం వివిధైరపి శీతోష్ణతాం యాతి ఉష్ణః శీతమయో భవేత్ నాన్యథా శ్రుతే విద్యాం యః పఠేత్ కథితాం మయా భూర్జపత్రే లిఖేద్యత్రం గోరచనమయేన చ ఇమాం విద్యాం శిరోబంధత్ సర్వరక్షాం కరోతు మే పురుషస్యాథవా నార్యా హస్తే బధ్వా విచక్షణాః విద్రవంతి ప్రణశంతి ధర్మస్తిష్ఠతి నిత్యశః సర్వశత్రుభయం యాతి.